0: ఆదర కరిజే అప్పుడు తన త్రి సత్గురు పాయా ఏహో జీవ భూత జనం ప్రమేత సత్గురు శబ్ద సునాయా సత్గురు దేవదాత కో సత్గురు బిలే సచ పాయా జిన విచో ఆప గవాయా జిన సచో సచ బుజాయా
1: ਅਸਮਹਲਾ ਚੌਥਾ।